0: కిరణ్ నాగ్ అరిశరణి గిజు నాగ్ హే గానీ ఖాళీ nilema saa
1: kabisa kanywe under the list kama aranyagra da umetuwekea kina nani
0: leo tunaenda gospel bro ndonga janga ngiterunye
1: ehe
0: kinderunya nage sinkwananai singulo nange juko katukona ko tunga kita kunolo medorobu the latest songs na eriyo nage lo le sinkwananai jonage era sebani
1: era sebani
0: eba e kabisa ni ndoke nake ata olekai ra sinkwanage na kilisha kajado county ndo yapo mpaka narok county
1: narok county